సులభ మధుమయన అమృత కుసుమదళం అనుదిన మది ముహూర్త హృదయ మణి సలభం అసులభ మధుమయన అమృత కుసుమదళం ఈనా అనుదిన మది ముహూర్త హృదయ మణి సలభం.